0: సూర్య
1: లాగి దాతా దూర్య
0: ఆకాశ పూడ మారియా
2: నక నక జోనీ
3: వుడ్
2: టోనీ
3: గెట్ అవుట్
2: బోనీ
3: పశ్చిమ
2: జోనీ టోనీ బోనీ